0: ఫోన్ పాయింట్స్ సంగా సదై రివార్డెడ్.
1: అయ్యని మేరు దాంత దుఖేర ఐరాన్ భయకు సు తెసేమా సోరాసోరీకు పని తెస్తై ఛ కా గయర ఉపచార గరని హోలా
2: హైన కిన చింతా లియేకో తెస్తై.